కిట్నే మోకా సైడ్ బై సైడ్ ర మల్టీ డోర్ రెఫ్రిజరేటర్ కింద ఇండక్షన్ నిశుల్క ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ మా 6 కేజీ టాప్ లోడ్ మా 4 కేజీ ర సెమీ ఆటోమేటిక్ మా 2 కేజీ సాఫ్ట్ ఎక్సెల్ నిశుల్క డిష్ వాషర్ కింద 2 వాటా వాషింగ్ టాబ్లెట్ నిశుల్క మై డియా దసైకో కుస్